0: You're listening to Podpo. Coming up, the Telugu program.
1: దేశ భాషలందు తెలుగు లెస్స ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం పద్య కవిత డయోరామా కథల పోటీల పర్వం భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బేన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు విన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం సెప్టెంబర్ 14న విన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి.
3: ఈనాటి బాలలహరి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా మ్యాంగో హిల్ నుంచి పాల్గొంటున్న శిశీంద్రియులందరికీ ధన్యవాదాలు పలుకుతూ ముందుగా ముదాకరాత్త మోదకం అంటూ కొంతమంది చిన్నారులు పాడుతున్నారు, విందాం.
4: సాయ్ అహన అలా అయాన్స్ తాటి కొండ గగని తుక్కిరెట్టి మన ముగ్గురము గణేష పంచరత్నం పాడుతున్నాం.

0: బాగుడారా? ఇది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు పట్టింది మీకు?
1: ఫైవ్ వీక్స్.
0: 5 వారాలు పట్టిందా? వెరీ గుడ్.
2: పరిణీత కథ సాయహాన ఆలా అర్జిక కంది మాల శ్వేతరస్నాల ఆయా స్థాతికుంద మనం ఆదిత్య హృదయం పాడుతున్నాం.

మాట సారే సారే కు విన్నవించి వే సారథి రక్షించే భారకుండ్రని నిన్నే తూరితి నీ ప్రాపే కోరితిని చెర

దాసాను దాసను సంగతి చేరితిని భద్రార్థి వాసుడకు నీమణి తలపోసితి రామదాసుడనే గంతులు వేస్తితి రామ భద్ర

0: You're listening to Global, 4EB's digital station.
1: దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప. బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం. అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం. సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం. పద్య కవితా డయోరామా కథల పోటీల పర్వం. భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బెన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు భిన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బెన్ తెలుగు మహోత్సవం సెప్టెంబర్ 14న భిన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి.
3: ఇప్సిత సుప్రీరెడ్డి గారి, మేము హనుమాన్ చాలీసా పాడుతున్నాం.

జన్మహరిభక్తకహాయి ఔల దేవతా చిత్తన దరై హనుమత సేయి సనసుక కరై సంకట హటై మిటై సబ పీరా జో సుమిరై

0: Evi.
1: ఏ పేరు చెప్పమ్మా?
2: విరాట్ సాయి అనంత్ తోజు.
1: ఏం చదువుతున్నావు?
2: థర్డ్ క్లాస్.
1: ఏం పాడుతున్నావు?
2: లింగాస్తకం.
1: అవును, ఏ స్కూల్లో చదివేది?
2: మ్యాంగో హిల్ స్టేట్ స్కూల్లో
1: పాడు.

0: सदाशिवलिङ्गं सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवनपुष्प सदाचितलिङ्गं परमपदां परमात्मकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गं लिङ्गास्तकमिदं पुण्यं यापते पते शिवसन्निधौ शिवलोकमवपनोति शिवेन सह मोदिते सम्पुरम्।
1: బా చెప్పావు విరాజ్, ఎక్కడ నేర్చుకున్నావు?
0: సాయి సన్నిధి,
1: శ్రీ సాయి సన్నిధి, మ్యాంగో హిల్లా, వెరీ గుడ్।
2: దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప, బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం, అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం, సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం, పద్య కవిత డయోరామా కథల పోటీల పర్వం, భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బేన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు భిన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాష దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
3: బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం 14వ సెప్టెంబర్ భిన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి

నమస్కారము, నా పేరు టేకూరు ఆదిత్య సాయి. ఇప్పుడు నేను శ్రీనివాస గద్యం చెప్పబోతున్నాను. ఓం అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండన మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచుల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య నాదముఖబోధనిధి వీధిగుణసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశపద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గళగ్గగణ గంగా సమాలింగితస్య శ్రీమాతృక గుణరామానుజముని నామాంకిత బహుభూమా శ్రేయసురధామాలయమన రామాయుత మన సీమా పరివృత విసంకట తట నిరంతన విశృంభిత భక్తిరస నిర్ధనానంతార్యాహార్య ప్రశ్రవణ ధారాపూర విభ్రమద సలిల భర భరిత మహాతటాక మండితస్య కలిగర్ధమల మర్దన గలితోద్యమ విలసజ్ఞమ నియమాదిమ మునిగణ నిషేప్యమాణ ప్రత్యక్షీ భవన్నిజ సలిల మజ్జన సన మజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధి పీడిత నిరాతి జీవన నిరాస భూసుర భరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోతిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థాధిష్ఠితస్య ధరణీతలగత సకల హత కలిల శుభ సలిలగత బహుళ వివిధమల అతిచతుర ఋషురతర విలోకనమాత విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరణీ సమేతస్య బహుసంకట నరకాబట పదదుట్కత కలికంకట కలుషోద్భట జనపాతక మినిపాతక రుచినాటక కరహాటక కలసావృత కమలారత సుమజ్జన జనసజ్జన భర భరిత నిజ దురిత హతి నిరత జన సతత నిర్విర నిరస్తర విరర్గల వేపీయమాన సలిల సంవృత విసంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాలిమ భోరిమంజిమ సర్వపాదక గర్వహాపక సింధుడంబర హారి సంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్ప సాఖీ ఖర్వీ భవదది గర్వీకృత గురు మేర్వీ సగిరి ముఖోర్వీ ధర కుల ధర్వీ ఖరీ తోర్వీ ధర శిఖరోర్వీ సతత సదుర్వీకృతి చరణ ఘన ఘనవ గర్వ చరణ నిపుణతను కిరణమశ్రుని దగ్గర శిఖర శేఖర ధర్వికర తిమిర వాణీ ప్రతి సర్వాణి దైతేంద్రాణి స్వరముఖ వాణీయోర సవేణి నిభ శుభ మాణీ నుతమై మాణీయస్తర కోణి భవదఖిల భవదఖిల భువన భవనోద్దర వైమానిక గురు భౌమాదిక గుణ రామానుకృత ధామాకరకర ధామాధర లామాచకనక ధామాయత నిజ రామాలయ నమకి సల

0: ఇది చాలా మంచి భజన, బాగుంది.
1: పిల్లలు, ఇంతసేపు బాలలహరిలో చిట్టి చిలకమ్మ నుంచి పెద్ద పెద్ద స్తోత్రాలు చెప్పడం మనం వినడం చేశాం కదా. ఇప్పుడు ఈనాటి బాలలహరి లో భాగంగా సుమతి శతకంలోని ఒక నీతి పద్యం నేర్చుకుందాం. అదేంటంటే, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తు రది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. దీన్ని కొంచెం స్వరయుక్తంగా చెప్పుకుందాం. ఎప్పుడు

0: బంధువులు మన దగ్గర డబ్బులున్నప్పుడు మాత్రమే వస్తారు. అది ఎలాగంటే, చెరువు నిండా నీరుంటేనే కదా అందులో కప్పలుండేది. అదేవిధంగా మరొకసారి ఈ పద్యాన్ని నేర్చుకుందాం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తు రదియెట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. ఇవాల్టి బాలలహరిలోనే మరో భాగంగా నవ్వించే చిన్న చిన్న జోక్స్ చెప్పుకుందామా? అదేందో చూద్దాం రండి. మొదట టీచర్, పిల్లలు నేను ప్రశ్న అడుగుతాను, సరైన సమాధానం చెప్తారా అన్నారు. మరి విద్యార్థులు అంటున్నారు, తప్పకుండా చెప్తాను టీచర్ అన్నారు. మరి టీచర్ అడుగుతుంది, ప్రపంచం మొత్తం చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది పిల్లలు అని టీచర్ అడిగారు. మరి అందుకు కిట్టు చెప్తున్నాడు, 5 సెకండ్లు పడుతుంది టీచర్ అన్నాడు. టీచర్, అదేంది అలా అంటున్నావేందిరా అంటే కిట్టు అంటున్నాడు, గ్లోబ్ మీద ప్రపంచం మొత్తం ఉంటుంది కదా టీచర్, దాని చుట్టూ తిరగడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టదు కదా అంటున్నాడు. మరో చిన్న జోక్, అమ్మ అడుగుతోంది పిల్లవాడిని, చింటూని అమ్మ అడుగుతోంది ఏమని, ఏంటి చింటూ పుస్తకాన్ని అదే పనిగా చూస్తున్నావు, పేజీలు తిప్పకుండా ఏంది అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అంటాడు. చింటూ అన్నాడు, అమ్మా 3వ తరగతి పుస్తకంలో ఉండే అక్షరాలే 4వ తరగతి పుస్తకంలో కూడా ఉన్నాయమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అంటున్నాడు. మరోది, నాన్న, ఏంటి బంటి నీకు లెక్కల్లో 0 మార్కులు వచ్చాయి అని అడిగితే బంటి అంటున్నాడు, నన్నేం చేయమంటారు నాన్న, నా వంతు వచ్చేసరికి పాపం టీచర్ దగ్గర ఉన్న మార్కులన్నీ అయిపోయి ఉంటాయి, అందుకే 0 మార్కులు వేసుంటారు అంటున్నాడు. మరొక జోక్, అమ్మ, చిన్ని ఇంకొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయి కదరా. చిన్ని, అవునమ్మా. అమ్మ, మరి నీ సబ్జెక్టులు కవర్ చేస్తున్నావా లేదా? చిన్ని, చేస్తున్నానమ్మా. అమ్మ, అదేంటి అన్నీ చదువుతున్నానని చెప్పి పుస్తకాలకు దుప్పటి కప్పుతున్నావు అని అమ్మ అడిగితే చిన్ని అంటుంది, ఇప్పుడే చెప్పాను కదమ్మా అన్నీ కవర్ చేస్తున్నానని అని చిన్ని చెప్పింది. నవ్వుగా ఉంది కదా, బాగా నవ్వొస్తుందా మీకందరికీ? మరొక చిన్న జోక్ చెప్పుకుందాం. నాన్న అడుగుతున్నాడు, చింటూ సమాధానం చెప్తున్నాడు, విందామా? నాన్న, చింటూ వారంలో ఒకరోజు మాత్రమే స్కూల్కి వెళ్తున్నావట, మీ క్లాస్ టీచర్ ఫోన్ చేశారు, ఎందుకని? చింటూ, మరేం లేదు నాన్న, ఆ ఒక్కరోజే స్కూల్లో గేమ్స్ ఆడిస్తారు అందుకని అన్నాడు. బిట్టు మరియు కిట్టు మాట్లాడుకుంటున్నారు, చాక్లెట్స్ కొన్ని డబ్బులు ఇవ్వకుండా వాటిని అలాగే చూస్తున్నావేంటి? బిట్టు అంటున్నాడు, కిట్టు చాక్లెట్స్ కొని డబ్బులు ఇవ్వకుండా వాటిని అలాగే చూస్తున్నావేంటి అన్నాడు. కిట్టు అంటున్నాడు, మా అమ్మ ఏదైనా కొనేటప్పుడు 1కి 2 సార్లు చూసి ఖర్చు పెట్టాలని చెప్పింది బిట్టు, అందుకని చూస్తూ ఉన్నా. బిట్టు, అయితే అందుకే డబ్బులను అలాగే చూస్తున్నా అన్నాడు. డబ్బాలని ఇదర్రా ఈనాటి మన ఈ బాలలహరి కార్యక్రమంలోని జోకులు. బాలలహరి శ్రోతలందరికీ ధన్యవాదాలు పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.
1: You're listening to Global 4EB's digital station.

0: You're listening to Global, 4EB's digital station.
1: దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప. బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం. అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం. సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం. పద్య కవితా డయోరామా కథల పోటీల పర్వం. భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బెన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు విన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బెన్ తెలుగు మహోత్సవం 14వ సెప్టెంబర్ విన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి

0: దేశ భాషలందు తెలుగు లెస్స ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప. బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం పద్య కవిత డయోరామా కథల పోటీల పర్వం భావితరాలకు భవ్యమైన
1: భాషా. 您所在的地区有火蚁出没，如果您认为您的房产内有火蚁，请向我们报告，我们将寄给您一个免费的火蚁防治套装，请搜索 Fire Ants Queensland 或 Fire Ants QLD 或致电132ANT， 也就是132268。以上公告由布里斯本昆士兰州政府授权。 Authorized by the Queensland Government, Brisbane.
2: Station sponsor.
3: Now you're listening Radio 4EB FM 19.1 This Mandarin Program. 大家好，我是 Elsa。 我们在冬天的澳洲，在冬天，因为呢其实澳洲是三四五是秋天，六七八是冬天这样子。其实在五月底的时候那个气温就已经十几度了，那五月二九三十的时候其实已经大概飙到就是十一度十度了，然后呢六月初等于说刚刚好就接近六月一号的时候马上就飙到了八度，所以呢白天其实还好，我不敢说白天有二十几度了，但白天的十几度是穿个外套可以忍受的十几度，但是晚上的八度五度有可能后面如果有寒流的话搞不好都会飙到两度或负两度什么的，所以在澳洲的亲朋朋友们多穿点衣服哈。